తడతడ దిత్త తగ దుమికిట తగ గడానద ధైతిట కథానద ధానద ధర ధర ధర ధర నకిట తగ తడన్న కిట తగ ధా ధర ధర ధర ధర నకిట తగ తడన్న కిట తగ ధా ధర ధర ధర ధర నకిట తగ తడన్న కిట తగ ధా బిజిలీ కడక్ పరన్ పండిత్ కంటే మహారాజ్.